0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి జలజాక్ష, హంసధ్వని రాగం, ఆదితాళంలో వర్ణం, మానంబు చావడి వెంకట సుబ్బయ్య రచన.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. She's accompanied on violin by Shri Neethi Srirama Sharma, on mridangam by Dr. Yella Venkateshwar Rao. Kumari Gopalaratnam begins her vocal recital with a varnam of Manambu Chavadi Venkata Subbayyar, Jala Jaksha in Rag Hamsadhwani set to Adital.

0: ఇప్పుడు వినండి మనోహరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి పరితాపము గని రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు పరితాపము గని, ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఇన్ రాగ్ మనోహరి సెట్ టు రూపక తాళం.

0: పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీనేతి శ్రీరామ శర్మ మృదంగం పై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్రిలోచన మోహిని భైరవి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian music. You are listening to a Carnatic vocal recital by Kumari Srirangam Gopalaratnam. She is accompanied on violin by Shri Neti Srirama Sharma, on mrudangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to Trilochana Mohini, a composition of Muthuswami Dikshitar in Rag Bhairavi set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా ఇదివో నా భాగ్యము తోడి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది తాళం
1: కుమారి గోపాలరత్నం concludes her vocal recital with Idivo Na Bhagyamu, a composition of Annamacharya in Rag Todi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్రక చేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీనేతి శ్రీరామ శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: You have enjoyed Athyagaraja Swami Kirtana, Sundari Nee Divya Roopamu, Indra Kalyani, set to Adithaal.
1: Sundari Nee Divya Roopamu, Kalyani Ragam, Adithaalalo, Athyagaraja Swami Vari Kirtana Mirintu Varaku Vinnaru.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Vocal Recital by Sri Chavala Krishnamurthy, supported on violin by Sri Kumanduri Seshadri and on Mridangam by Sri Jannalagadda Simhachala Sastri. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు చావల కృష్ణమూర్తి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ కొమాండూరి శేషాద్రి వయోలిన్, శ్రీ జొన్నలగడ్డ సింహాచల శాస్త్రి మృదంగం. రాగం ఛానల్లో మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు పందువరాళి రాగంలో భద్రాచల రామదాసు కీర్తన ఎన్నగాను రామ భజన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎన్నగాను రామ భజన, ఎ కాంపోజిషన్ ఆఫ్ భద్రాచల రామదాసు ఇన్ రాగ్ పందువరాళి, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి సంగ్రు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి సంగ్రు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళ త్రిశ్రగతి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే పూర్ణచంద్రిక రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి. హీస్ అకోనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు Shri Ranganatham Upasmahe, a composition of Muthuswami Dikshitar in Rag Purnachandrika set to Adital.

0: ఇప్పుడు వినండి హమీర్ కణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి పురహర నందన ఆదితాళం.
1: నౌ లిసన్ టు పురహర నందన, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, రాగ్ హమీర్ కళ్యాణి, సెట్ టు ఆది.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయా రోహణేశం రూపకతాళం.
1: శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ కాయా రోహణేశం, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వార సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జే భాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్ర సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri P.V.S. Seshaya Sastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by Akashvani Hyderabad for Raga 24/7 DTH, anytime Indian music.